సేతు హృదయ ఓంకారం వికారమనుమూర్ధని షకారం తు భ్రువోర్మధ్యే నకారం శిఖయా దిశేత్ వేకారం నేత్రయోర్యుంజన్ నకారం సర్వసంధిషు మకారం అస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేత్ బుధః సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ విష్ణు.